ఆయనే అనుక పగత అనుక జన తారే సుమరే అనుక ముని అందులే టిక నిర్తన తన పాయో ప్రభు నానక అనుక.